ప్రసారపు మా దగ్గర ఆంఖ్య దాసులు ఎన్నికా తమిళ ప్రసారములు ಬಿಸು ಪರ್ವ ಎರಡು ಸಾವಿರದ ಇರುವತ್ತಾಜಿ ಈ ಲೇಸಿಡ್ ಶರಣ

ఆయన మైలిగను మాజావే ఆ తినేట ఆ నబీలను పిలిను కెర్న నిక్ల జీవను ప్రాణి పక్షులేవరుటే కరిపులే నవిల్ని కేరణ ఈ నవిలాల పిల్లిని కేరణ ఈ పిలియాల బలే తుంబలే తుంబలే నానా ఎన్న కారము దేళ్ళే ఎన్న కాతుంది ఒప్పులే.

0: చిట్టి మేపుడు వాసనే మే మాలుడు నరేంద్రుడు వచ్చి వచ్చి
1: పద్మిని దుంబు నీరుడు మేత మైలను వచ్చిది దెప్పలా బల ందా ఉంటుంటు బల బల నీరుడు దెక్కు బల బల బల పద్మిని బల
0: అయ్యో అయ్యో గుండె గుండె అయ్యో

దుంబగ్ తెలికే నలికే. ఈ పదకులను పంతినకులు ప్రకాష్ మహదేవన్, రంజిత ఎల్లూరు, రూపా ప్రకాష్. సంగీత కొర్తినారు ప్యాట్సన్ పిరేరా. సాహిత్య మోహన్ రాజ్ బెర్నా.

0: కైకి పుడ్మా పాగారి ఇన్న కైకి తాగండు. మాపు మల్పలే ఇన్న కయించి కొర్లే.
1: దానే కైకొరడా కైకొరందనే ఇంచాండు నన్న కైకొరనా ఎంచనా.
0: బీజార్ మల్పొడ్చి కైకు కుంటు కట్టువే నెత్తే కట్టాడు కైకొర్లే.
2: కుంకుమ హనిట్ కుంకుమ బొట్టు పొర్లు తోజుండు
1: పొదుపునగా రట్టినేక తోజుని కుంకుమ పొర్లు నానా బంగని అత్త
2: అంద అత్ కైబేనే పగరిబుడియరే బంగనే పండే
1: యాను పిలిగిడ పెరనే బైదిని నిక్లేర్ దాత ఈత మాత ఆండు. అలే అలే కిలిబత్తుడు బలి బలి యాను పిలిగిడ పోయే నిఖలు ఎన్నొట్టుకు బలి ఒక్కనే పోయి.

0: అరసుల నాటిరాణి పద్మిని బైదలు ఇవన్న ఆస్థానకు పద్యదీవలియే కోడ పంతెత్త లెతందు సీత ఇడనే బలాంది.
1: అరసులేకు సొల్మేలు బరియరే పండరిగే
0: అందంది బర్ర పండ ఆని మగన పుట్టుదిన దినత సంభ్రమగు నిన్న నాట్యద జింకె నలిక మెన్పురి తెలిక నేయ్ మేయ్ సొంటద తుడిప మీంద నీందాటికెద ఆ నిన్న పద్యద పొలిక ఇది నా ఎన్న కండుకు తోజందుండు.

పద్మిని, దుంబు నీరుడు మేత మైలను వచ్చిది దెప్పులా బల కుంటూ బల బల నీరుడు దెక్కు బల బల బల పద్మిని బల.

ఓ కమల ఒడేపోతారుదే ఎక్కడించి జోకులు చాపరిది పోతే నకులు ఇది జరు ఇంతే భలేదే ములుతులా యాన్ రేడియో సారంగ్ పాడ్దే నికులు కేనుందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే నికులు ఎన్ను వారు ఉంది ఏరప్ప ఉంది పొసా అజ్జి పండుదు ఉందు శిరువద మర్వీ నజ్జి 107.7 ఉంది రంగు రంగు దబదుకు